0: హమకశ్వరం కువ్వెరి నరకాగ అజాబుగా అబద దమితి బేనతి
1: لا يفتر عنهم وهم فيه مبلسون
0: ఎవరెంగ కిబై ఏ అజాబులు ఎన్నుకురవానతి అది ఎవరెం ఏకముగా తిబే హుషి ఉమ్మీదు కెండిఫై
1: وما ظلمناهم ولكن كانوا هم الظالمين
0: అది తిమన్ రస్కలాగే ఎవరెన్నకం అన్యాయ నుకురవ్వమే ఎహనెక్కమకు ఫాఫ కురుముగే సబబం అనియా వెరింఖం గావి హమ ఎవరిన్నే.

0: మీ అరుగడ్డి హెందును అగ్గడి తీరుస్మనేటు మీ దివ్యరాజ్చేకాడు మీ గడ్డి గడగడు మేము గెనిస్తేని హయాతు నామా మీ ప్రోగ్రామ్
1: ఇవ్వరెన్ నెరనీ కషిన్ ఉమ్మీదు ఓయగెన్ హితు తెరే ఇవ్వరా ఉమ్మీదకి సబబే నతీజా ఫోని నిరే
2: హయాత్ నామా
3: అస్సలాము అలైకుమ్ హయాతు నామాగే మీ హఫ్తాగే ప్రోగ్రామ్ అడుస్సొంగే ఇంతజారుగా తిబ్బెవి ఎమ్మె ఆయుం తెరిన మర్హబా దిరిలుంగ ఉమ్మీద్ కురా మంజిలా వాసలువుమ కురా మసక్కతుగా గొంజహుంతక కురిమతి నుయను దాని ఎహెన్ నమవెస్ కురిమతి వా హురస్త గిరాకో ఎహిం హివ్వరు లిబిగనే అమాజ దేవుమట్టక సాబిత్ కమాయకు కురియద్దే జువాను వణి అరుత హాసిల్ కొఫ మీ హఫ్తాగే హయాతు నామాగే సఫాతోగవణి ముళిన్ తఫాతు వాహకతకే హుషాళాదేని ఇహుసాన్ అబ్దుల్లో

0: அத்தனை ருபியா ஏதோல்ல கொம்ப தெமாக்கும் குறிதுவும் ஏடிவியும் ஹோதம்
1: එංහා සතර සේක සාලිස් නුවේ කිලෝහර්ට්ස් මීඩියම් වේව් අඩිහ නුවේ මෙගහර්ට්ස් FM බෑන්ඩ්
2: දිවෙහි රාජ්‍යයේ අඩු
3: අස්සලාමු අලයිකුම්
4: වලයිකුම් සලාම් දොන්ත හාල කිනිට
3: දොන්ත හාල රංගරු ෆාතුන් කක බලි වේලේ කින් ගේත ආ
4: දොන්ත කොම්මෙ දෝක සාලු බල ఫోర్ కొద్దము మిదని దొంత కంబుడు నువే ఫాతు కొక్కు ఎక్కడి నువ్వు కొక్కు ఎక్కడి ఉళ్ళతి డాక్టర్ దక్కం వెస్ తటివాణిత ఏం వి మేకం వెస్ ఆర్ మేము వర ఫరువా తెరి కమాయకి ఎబ కూర
1: హిమబి వ్యాక్సిన్ దెడోస్ జహుము హిమబి జహుముకి ఫుర్సత్ అనువదిహ హతిం ఇసతె కొడకొద్దే అది బలిజహును కమ్ముగావియస్ బలీగా బోడోరుము రక్కా తెరి కొద్దే
5: ހಿಮ ಬಿಹೆನ್ ರಕ್ಕಾ ತೆರುವಮತ್ ದೇವೆ ವ್ಯಾಕ್ಸಿನ್ ಗೆ ತೆರೇಗ
6: ಮೀಸಲ್ಸ್ ವ್ಯಾಕ್ಸಿನ್
5: ಎಂಆರ್ ಮೀಸಲ್ಸ್ ರುಬೆಲ್ಲಾ ವ್ಯಾಕ್ಸಿನ್
6: ಎಂಎಂಆರ್ ಮೀಸಲ್ಸ್ ಮಂಪ್ಸ್ ರುಬೆಲ್ಲಾ ವ್ಯಾಕ್ಸಿನ್ ಹಿಮನೆ
5: ಹಿಮ ಬಿಹೆನ್ ರಕ್ಕಾ ತೆರುವಮ ಮೀಸಲ್ಸ್ ವ್ಯಾಕ್ಸಿನ್ ಗೆ ದೆಡೋಸ್ ಫುರಿಹಂ ಕುರೇಫಾವಾಕ ಯಕೀನ್ ಕುರವ್ವಾ
1: ಹಿಮ ಬಿಹಿಗೆ ಅಲಾಮತೆ ಫೆನಿಜನಮ ಲಸ್ನು ಕುರವ್ವಾ ಸಿಹಿ ಫರ್ವ ಹೋದವ
7: ಇಲ್ಮಿ ನೂರುಂ ಹಿತ್ತಂ ಆರೋ ಕುರುವಾ ದೆದುನಿಯೆಗೆ ವಾಜ್ಯವರಿಕಮ ಮಗು ದಕ್ಕಾದೆ
8: ತುಳಹೆಯ ಫುದುಂತೆರಿ ಉಫಾವಿರ್ದಿರುಳುಮಕ ರಾಸ್ತಾ ಫಹಿಕೊತ್ತೆ
7: ಉಮ್ಮೀದು ಆಕೊದ್ದಿ ಎಕಣಿವೆರಿಕಂ ಫಿಲುವಾದೆ
8: ದಿವೆಹಿರಾಜ್ಯಗೆ ಅಡು
1: ಎಂಹಾ ಸತರ್ಸೆಗ ಸಾಳಿಸ್ ನುವೆ ಕಿಲೋಹರ್ಟ್ಸ್ ಮೀಡಿಯಂ ವೇವ್
2: ಅಡಿಹ ನುವೆ ಮೆಗಹರ್ಟ್ಸ್ ಎಫ್ಎಂ ಬ್ಯಾಂಡ್
3: ಮಿಹರ್ ಗಡಿ ನುವ ಗಡಿ ಫಣರ ಮಿನಿಟ್ ಮೀ ದಿವೆಹಿರಾಜ್ಯಗೆ ಅಡು

0: హమకశవరం కువ్వెరిన్ నరకాగ అజాబుగా అబద్దెమితిబేనతి
1: లా యుఫత్తరు అన్హుమ్ వహుమ్ ఫీహి ముబలిసూన్
0: ఎవరెంగె కిబై ఏ అజాబులు ఎన్నుకురవానతి అది ఎవరెంగ్ ఏకముగా తిబే హుషి ఉమ్మీదు కెండిఫై
1: وما ظلمناهم ولكن كانوا هم الظالمين
0: اديت من رسكلاگه اورنکان انیای نکوربمه ehnekkamaku fafa kurumge sababum aniya verinkam gavi hama eurinne

ఎంవి ఆయతి జకాదిను ముగా ఫరుదీ గొతున్నా ఇజితిమాయి గొతున్ నుహణు గినగుణ ఫాదాత కెవ్వే కురిన్ దెన్నెవును ఫదై అలాగే ఇస్లాం కం ఫురిహమవుం మిఈ వరబ్బేనున్ తిరికంబుడు ఫాదాయి మిహిని కొమ్మె ముస్లిమకీ తిమాగే ఈమాంకమా తిమాగే ఇస్లాం కమా అది తిమాగే దీం ఫురిహమ కురుమ నుహణు షౌకు వెరివాణి మీ హెక్కం యకే జకాత్ దే మీహాయకీ తెదువెరి ఈమాం కము ఈమాం వెగింబా మీ హెక్కముగా ఇల్మ్ వెరిం బయాం కురవ్వా కమి ఉఫావెరి కమా హింహమ జెహున్ తిమాయ లిబిగెందాని కమి మిహెని ముదలకి ఏ అట్టకా తిమాగ నఫ్సు దహివెతి వెఫావా ఎచ్చే వీమా తిమా లోబివా ఎచ్చెం హేద కురవేణి ఈమాం కముగ అహులు వెరిన్నక్ బయాం కురవును తెదువెరి కమట్టకా జకాత సొదగా మినం విస్తెవిగెంవే ఎయి తెదువెరి కముగ మానాగ జకాత్ దినుముగా తిమాగ అహులాగి యతం ఇస్లాం దీనుగా ఇతురు గదరెత్తెవిగెంవే సబబకి తిమా మిహాయకి ముబ్బారు మీహుంగె తెరేగా నువ్వుం తిమా లిబిఫావా ఎచ్చకున్ దాయిమీ గొతిగ్గా హేద కురుమున్ అన్న మీహక ఎమ్మె దువహకువెస్ ఎక నుకురవును కముగా అవియస్ నుతనవెస్ కమిం ఎహ్సాస్వా కమి షక్కెం హురి కమిన్ను సొదగా కురుముగా తిమా లిబిఫావా ఇల్మా ముదలా ఎనుంవెస్ నియమెత్త బేనుం కురవేనె జకా దినుమకి తిమాగ హితం హమజహుంగెనిస్తే ఉఫావెరి కమి మిసాలక ఫగీరక సొదగా కొల్లుమున్ లిబే ఉఫావెరి కమకి తజ్రిబా కురేఫావా ముజర్రిబు కమి తిమావిస్ మికముగా అజుమ బలాలు బుద్ధివెరి నూంతో నమవిస్ మిహిం హమజెహున్ లిబిగెందని హితున్ రుహుమున్ ఎ సొదగా కొఫ్వినమ అది జకా దీనముగే సబబుం తిమాగ ఈమాంకం ఫురిహమవే ఈమాంకం ఇతురువెగెం విస్తాణమే ఫహె రసూలు సొల్లల్లాహు అలైహి వసల్లమ హదీస్ కురెవ్వి బస్పులుగె మానాగావణి తిమాగ అమిల్ల నఫ్స కురావర తిమాగ అహాయ లోబి కొఫ్ఫు మద్దాంది తియబామిహుంగె ఈమాంకం ఫురిహమనువా హుట్టే మిహిని తిమా ఫాసావెరికముగా తణవస్ కొం ఒళిముందాయిరు తిమాగ అహాయ దీలతికముగ అతే దిక్కొల్లుమి ఏనాదికి లోబి ఉన్నుంతో మీగే ఇతురున్ జకాతకి తిమాయ సువర్గ వదేవుముగే సబబిక్కముగా అల్లాహు తాలా లవ్వవా.